ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ. శ్రీ సరస్వత్యై మహాలక్ష్మ్యై మహాకాళ్యై చ నమో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతై భద్రాయై నియత ప్రణతాస్మతాం. భగవతి దేవిల అంశ వినమ్ర నమస్కారస్సు. మహాదేవి శివేల సదైవ నమస్కారస్సు. ప్రకృతి త్యాజప్రమాణే భద్రాల ప్రణామస్సు. అమీ దేహదండ నోహోణారే ప్రకృతిలా సాంభాళారే నియం పాళున్ ఐ జగదంబేలా నిత్యవందన కరుతూ.

ప్రత్యై సిద్ధై కూర్మో నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై శరవాణ్యైతే నమో నమః. శరణాగతత కళ్యాణ కరణార్యా, రుద్ధి అని సిద్ధిరూపా దేవిలా ఆమె వారంవారం నమస్కార కరుతో. నైరుతి రాక్షసాంజి లక్ష్మి, రాజలక్ష్మి తసచ్ శర్వాణి శివపత్ని స్వరూప జగదంబేలా అంత వారంవారం నమస్కార సో.

అతి సౌమ్యాతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్టాయై దేవ్యై కృత్యై నమో నమః. అత్యంత సౌమ్య అత్యంత రౌద్ర రూపాదేవిల అంశ వినమ్ర నమస్కారసు. అంశ తిల వారంవార నమస్కారసు. జగతాల ఆధారభూత్ భూషణభూత్ అస్లేల్యా కృతిదేవిల అంశ వారంవార నమస్కారసు. या विश्वाच्या पसाऱ्यात मोहमायात गुरफटून हरवलेल्या माणसाला मन शोधायला सांगणार हे गीत आता ऐकूया. कलाकार महेंद्र कपूर आणि सहकारी, चित्रपट ज्ञानबाची मेघ, संगीतकार दिनकर.